0: Well, in Vijayawada, it's a war of words that are currently underway here. This time, it is none other than former Chief Minister of Andhra Pradesh, Y.S. Jagan Mohan Reddy. He has now charged at Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu. A major showdown in Andhra Pradesh over Amaravati as capital and as well as on the custodial death. In fact, Y.S. Jagan has gone ahead and charged at Naidu, stating that there is nothing but absolute chaos and law and order is a failure in Andhra Pradesh. Listen in to what Y.S. Jagan has said.
1: మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా? సర్కిల్ ఇన్స్పెక్టర్తో పనిచేయిస్తాడు తనే కాబట్టి, సిఐని సిపి కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతాడు. ఇవన్నీ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు. కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ, దిగజారిపోయిన పోలీస్ వ్యవస్థకు అద్దం పడతా ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతా ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది.
2: 2019 ఎన్నికల్లో ఓడిపోయాం, మూడు ముక్కలాట ఆడారు, మూడు రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా, రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు, మళ్లీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారలేదు, మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతానే ఉంటుంది. నివాస యోగ్యమైన నగరంగా నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా చేయాలనుకుంటున్నారు.
3: He is trying to make a big story out of it. He is trying to yarn a big story out of it and trying to somehow involve the government and malign the government, saying that we are responsible. How come the government will be responsible? I agree. The one circle inspector who is a part of the government was responsible. He is already arrested. He has already been sent to remand. He is now being asked for a police custody. As and when the issue came to the notice of the government, a sit has been framed by, as I said, by 3 serving IPS officers. What more the government wants to do? What actually Mr. Jagan Mohan Reddy wants to do? I don't understand.
0: You see the reactions that have come in. In fact, Y.S. Jagan, ending his press meet, he said, "Hey Ram, save Andhra Pradesh," talking about the collapsing law and order in Andhra Pradesh. Not only that, in fact, Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu had also, while talking about the 3 capitals, talked about why this was a failure and Amaravati is the only capital of Andhra Pradesh. More on the debate of Mavigan versus Amaravati, but now back to Nagarjuna.